ఎవరెంగే హిత్త వాఫిలుగం వాహాలుగే అది అనియా వెరివి మీహుం కుల సల్లాత ఎవరెంగే మెదుగా సిర్రు కురువే ఎవరెం బునూవే మీ ఎబహీ ముహమ్మదుగే ఫానీ హమతియబా మీహుం ఫద ఆదంగే దరియగు ఖంగా మెనువీనువే ఫహె కలేమెన్ దెకే దెనెతిబే జాదు కబూల్ కురణీయే.

0: දිවෙහ FM දිවෙහි නායකු නොදිය එක මෙගහර්ට්ස්
1: అస్సలాం అలైకుం.
2: వాలైకుం సలాం. దొంత హాలు కేనిత
1: దొంత హాలు రంగలు ఫాతుం కొకు బలివి ఉలేకం గేత
2: ఆ దొంత కొమ్మె దోక సాలు బల బేణు మహితరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నుయే ఫాతుం కొకు ఎకన్య నువాణె కొక్కు ఎకన్ ఉళతి డాక్టర్ దక్కం వెస్ తటివాణిత ఎహం వి మేకం వె సార్ మే వర ఫరువాతరి కమాయ కియబకూరా
3: ದುವ್ವಾಚೆ ಗೆಣಕ ಒಮ್ಮಾಗು ಹುರಸ್ ನುಕೊರೆ ಫದೋ ದತ್ತ ತಿಹರಿ
4: ಆ ಕೊಕ್ಕೊ
3: ದತ್ತ ಆದೆ ಮಡು ಮಡು ಮಶಾಯಕ್ ಬಲಾಗೆ ಅಣ್ಣಚ್ಚೆ ದತ್ತ ಮಿಹಾರು ಮಿಹಿ ಹುರಸ್ಕೂರ ಉಣಿ ಹಿಂಗೆ ಮರು ಹಬ್ಬ
5: I love you.
3: Duha ko saaring edu ko jaa sarova daananta.
6: No.
3: Promise.
6: Promise.
7: Emi hum tha abadu ekuga mama baudu vi.

ఎవరెంగే ఫహతుగావా కంత ఎఖలాంగే దేని ఒడిగంవే అది ఎఖలాంగే రుహి ఒడిగంవా అళకం మెనువి ఎబేఖలుం షఫాఅత్తెర్వె వడై నుగన్నవానితి అది ఎబేఖలుం తిబ్బవాని ఎఖలాంగే హేబవంతకమ బిరువెతివెగెన్నే.